మాన్వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణ తోషిత కృష్ణమూర్తే బాహ్వీక రాజ బహురాజ సుధర్మ ధావన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణ దేవ నృపతి సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయదాత్మభక్త్యా శ్రీ వ్యాస రాజ విదుషాంబర దివ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమూల రామ పద పంకజలోల భృంగ శ్రీ పూర్ణబోధమత రమ్య సుధాబ్ధి చంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్వీయాన్ సమస్త నిగమాన్.

రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఏతే నృపాధన చయం బహువాహనస్త మానీయ దర్శన కృతే బహిరావసంతి తాన్ పావయాజ్య కృపయా నిరపేక్ష యోగిన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఏషా సమస్త జనతా పరరాత్రకాలే శీతార్దితాపి దధతీవ సనం జలార్ద్రం త్వాం సేవతేధ పరిపూరయ తత్తదిష్టం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమూల రామ జయ దిగ్విజయాక్ష రామాన్ వైకుంఠవాసమధ పూజయితుం సమేహి సర్వేభ్యమీ విధికరా విహితాత్మకృత్యాః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ధన్యాయిమే తవ గుణస్తవ నైర సంఖ్యైః కంఠోద్గతైర్దశ దిశామశుభం హరంతి శృణ్వంతి దేవసు జనాన తకంధరేణ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఛాత్రాయిమే పరిమళాది నిబంధ పాఠ్య భాగావలోకన కృతః పఠనాయ సజ్జాః ఉత్తిష్ఠ పాఠయ సుధా మధురారవేణ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఛాత్రాయిమే పరిమళాది నిబంధ పాఠ్య భాగావలోకన కృతః పఠనాయ సజ్జాః ఉత్తిష్ఠ పాఠయ సుధా మధురారవేణ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శాస్త్రేషు పూర్ణధిషణా అపి పండితాస్తే ద్వార్యా సతే స్వ బహు సంశయయాపనాయ ఉత్తిష్ఠ ఛింధి హృదయస్థిత సంశయాంస్తాన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం మంత్రాలయే సురుచిరే వర తుంగ భద్రాతీరంగతే సకల దైవత సన్నిధాని బృందావనే నివసతే గురవేర్పితోహం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం మంత్రాలయే సురుచిరే వర తుంగ భద్రాతీరంగతే సకల దైవత సన్నిధాని బృందావనే నివసతే గురవేర్పితోహం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం సంతాన సంపదతి శుద్ధ విరక్తి భక్తి విజ్ఞానముక్తిముఖ సర్వఫలప్రదాతః వాగ్దేహ సౌష్టవ కరాతి పవిత్రమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం చింతామణిః సురతరుః సురధేను పూర్వా భక్త్యేష్టదాన కుశలే త్వయి నమ్ర నమ్రాః స్వీయే పదే సమభిషిచ్య సమర్చయంతి శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం నర్నర్తి భక్తి భరపూరి తదాస గోష్ఠి విస్మృత్య దేహముత లోకమిమం స్మరంతి త్వాం స్మారయన్ చతుల నారద గాన గోష్ఠీం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి వక్తి బహు పశ్యతి సర్వమంధః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి వక్తి బహు పశ్యతి సర్వమంధః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం బృందావనేషు జగతీతల మధ్యగేషు సర్వేషు సన్నిహితయా బహురమ్యమూర్త్యా సర్వేష్టమాకలయ సంచయ భూమి జయ్యాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణ భక్తిమతులామవలంబమానీ సర్వాస్తి శక్తిరితి డిండిమఘోష పూర్వం యో భూబుధ స్వమహిమాతిశయ ప్రకాశైః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వాం త్వత్సమం స్వసదృశం భవత ప్రభావం దృష్ట్వా జహాతి జనతా ఖలు నాస్తికత్వం ఆస్తిక్యవర్ధన జగద్గురువర్య భూమన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఐరావత ప్రముఖ దైవత వాహనాని సిద్ధాని సర్వ విబుధైరభియాపితాని తేషు స్థితో మహగతో దిశ భక్త కామాన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఏతేతి భక్తి భరితాః సుజయీంద్ర తీర్థా బృందావనోద్భవ సమాత్రిశతీ మహేస్మిన్ అంచంతి హేమ కవచేన గురో సమేహి శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం
శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వత్సు ప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం భూయాత్వదీయ కృపయా మమ సుప్రభాతం త్వత్సు ప్రభాత కవనస్య చ సుప్రభాతం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వత్సు ప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం భూయాత్వదీయ కృపయా మమ సుప్రభాతం త్వత్సు ప్రభాత కవనస్య చ సుప్రభాతం ఏనోద్ధృతః పాపకూపాల్లక్ష్మీనారాయణాభిధః అంచామ్యహముపాధ్యాయ

ీయాతి భంజన విధావసి చండ భాను అతంశమానకుదావలి సీత భాను మచ్చిత్త దోష తృణజాల

మధ్యాహ్న సంగత శతార్థ విభోరు కాంత్య దేదీప్యమాన హరిచారు ముఖార విందం సంగీక్ష మోద కరచారు సుధాభిమ

దేహేంద్రియాధిపతే సూర్యవంశధ్వజ రఘుకులతిలక లక్ష్మణ వరద శత్రుఘ్నాగ్రజ శ్రీమద్ధనుమదుపాసిత చరణ సీతాపతే శ్రీరామచంద్ర తురాజ్ఞయా తత్ప్రసాదాత్ తత్ప్రేరణయా తత్ప్రీత్యర్థం త్వాం ఉద్దిశ్య త్వాం అనుస్మరన్నేవ తురాజ్ఞయా నియతేన మన్నియామకేన సత్తాప్రద వాయునామక చేష్టాప్రద ప్రాణనామక ధారణాప్రద ధర్మనామక ముక్తిప్రద ముక్తినామక రూప విశేషై మద్రుదిష్ఠితేన పరమదయాళున క్షమా సముద్రేణ భక్తవత్సలేన భక్తాపరాధయిష్ణున సర్వస్వామిన సర్వప్రేరకేణ సర్వదాత్విక దేవతా ప్రేరకేణ సర్వదాత్వికాసురభంజకేన తథా తత్ప్రేరణా ప్రయుక్త దుర్మతి భంజకేన అతయవ ప్రభంజన శబ్దవాచ్యేన ప్రతిదినం ప్రతిక్షణం బుద్ధిజోదకేన సర్వకర్మకర్త్ర సర్వకర్మకారయిత్ర సర్వకర్మస్వామిన సర్వకర్మ సమర్పకేణ సర్వకర్మ ఫలభోక్త్ర సర్వకర్మ ఫలభోజయిత్ర సర్వకర్మ ప్రేరకేణ సర్వకర్మోద్బోధకేణ సర్వకర్మశుద్ధిప్రదేణ సర్వకర్మశుద్ధిప్రదేణ సర్వకర్మనిష్ఠేన సర్వకర్మ సాక్షిణ సర్వకర్మనిష్ట భగవద్రూపోపాసకేన అతయవాశేష జీవసంఖ్యానాదికాలీన ధర్మాధర్మ ద్రష్టు స్వేచ్ఛయోద్బోధకేన తద్వాదిక కపిలోపాసకేన రమా వ్యతిరిక్త పూర్వ ప్రసిద్ధ వ్యతిరిక్తానందవేద ప్రతిపాద్య ముఖ్యతమైన అనంతగుణ పరిపూర్ణేన సర్వదోషదూరేణ త్వచ్చిత్తాభిజ్ఞేన త్వచ్చిత్తానుసారచిత్తేన త్వత్పరమానుగ్రహపాత్రభూతేన మధ్యోగ్యరాజ్యభిజ్ఞేన శ్రీభారతీరమణేన రుద్రాద్యశేషతాత్విక దేవతోపాసితచరణేన మమ సర్వాస్వస్థాసు చిత్రదా విచిత్రదా తదుపాసకేన శ్రీముఖ్యప్రాణేన ప్రేరిత సన్ తత్సంస్కృతిపూర్వకం సేనా సముత్య అద్యతనం సువర్ణాశ్రమోచితం దేశకాలావస్థోచితం నిత్యనైమిత్తిక కామ్యభేదేన త్రివిధం తత్పూజాత్మకం కర్మ యథాశక్తి యథాజ్ఞప్తి యథావైభవం కరిష్యే మదాజ్ఞాకారిభిః విద్యా సంబంధిభిః దేహ సంబంధిభిశ్చ తదీయైః అశేషేర్జనైః తత్సర్వకర్మకర్తృత్వ కారకృత్వాత్ అనుసంధానపూర్వకం కారయిష్యే చ ఇది శ్రీరాఘవేంద్రాఖ్యే దినాకృతమన్యత ప్రాతః సంకల్పగద్యం స్యాత్ ప్రీతేర్మాధవ మద్వయోః ఇది శ్రీరాఘవేంద్రేతి శిరోమణిభిః విరచితం ప్రాతః సంకల్పగద్యం సంపూర్ణం.